0: సంబంధించిన సంబంధాలు నేను కృష్ణ ఐరన్ కల్సియం ఫైరీ
1: સ્વસ્થ કરીને વર્તી સંદેશ